ఎవరెం మిసాలు జహి కుం ఫదే కుం కం ఖలే ఫాన్ దిక్వడా గన్న వాషే ఫహె ఎవరెం మగు ఫ్రెది జౌ ఫహె మగిన్ హోదుమక ఎవరెన్నక కుళదాన వెగెన్నెన్ వెతే.

0: ఇదివే ఎఫ్ఎం మిగడిగా మిగినిస్తే నీ స్పోర్ట్స్ బీట్ షోయా ఎక్కువగా కురియం మీద నీ సమ దెన్ కురియం వేసి ఫాహంగా కురిగొత్తా అడుగుంటా ఎక్కువగా మెహమానికి గుర్తుగా మీ బ్యావెర్వని టేబుల్ టెన్నిస్ కూడా తెలియా మిష్కా షోకి ఫరాతం వరపడం మర్హపా మిష్కా
1: థ్యాంక్ యూ
0: దెన్ టేబుల్ టెన్నిస్ నత మీ ఆమునమున్నమ పిం పొంగ్ మీ హమ వరం హలువి కుడి వరకే గుర్తుగా మీ ఫాహంగా కురవని దెన్ ముడి దునియాగా నుని ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఇం బలహట్ట ఒలింపిక్స్గా వేసి మెనె కుడివరే టేబుల్ టెన్నిస్ మీ కుడివరకి తారీహ బలాయలాయరు మీ కుడివరు ఫెషికింగ్ అయి నవారు వనగరుణకే ఫాహుకొడు ఫె ఇంగిరేసి విలాతు కుడివరేమి దెన్ వర బొడు మీ హిస్టరీ అనుని మాసియ మీ కుడివరకి ఏబోయ్ దెన్ సువాలకి అస్తు మిష్కాయ మీ కుడివరే హా షాగువరి కుడివరే కొతుక ఫెనుని కివ్వకే మీ కుడివరు మిష్కా అస్తు కూడెం ఫెషి సబబకి కుబాయ్
1: అసలు ఫురతమ కుళెం ఫెషిరు నేంగే కొంకహల కుళివరే కమే కుళివరకి కొం కుళివరక్క మెవస్ నేంగే దెన్ అసు కుళివర వదవుని గ్రేట్ టూగా స్కూల్లోనే బొమ్మ ఫురసెగ్గా బేణు హెఫాగెంగ్ దెన్ అడుగండ టేబుల్ టెన్నిస్ చూసుకురి ఏరు లిబుని థింగ్ కుళివరే కుళెంగ్ దెన్ టీటీ చూసుకురి అగబ్బాల ఫైమే కుళివర వీమా దెన్ ఏరు అనే కుళం తెరంగ్ సెలెక్ట్ కురాని కుళం తెరంగ్ హోవాగెంగ్ వైడిపే జాయిన్ కురవేణి దెన్ అడుగండ హోవిగెంగ్ వైడిపే జాయిన్ కుగెంగ్ అసు కుళం ఫెషుని
0: తఫాత తక్కువ సరక క్యాది బట్ టెన్నిస్ టేబుల్ టెన్నిస్ కి
1: టీటీగా అనే టేబుల్ గా నెట్ చహాఫా సర్వీస్ కురారు ఎక్కడి అమెల్ల సైడ్ గా బోళ బౌన్స్ వాణి దెన్ సర్వ్స్ కురారు నిన్న ఒక కొళ్ళ కొమ్మె టెన్నిస్ కన్నా కొత్త ఒక కొళ్ళ కన్ను చేసిన సర్వ్స్ కురాక యూ కెన్ సర్వ్ హమ్ బేను తాక మేజుక
0: దెన్ కీన మీ పాయింట్ దేవుసుల్ మీ ఉన్న కీన మీ కుడివా
1: కొమ్మె ప్లేక టూ సర్వింగ్ సర్వీస్ చేంజ్ వాణి దెన్ 11 పాయింట్స్ మ్యాచ్ నిమేని సెట్ నిమేని దెన్ 10 ఓవర్ హాల్లో తెగ్గ ఎస్ సర్వీసింగ్ సర్వీస్ చేంజ్ వముందాని దెన్ 10 ఓవర్ ఎగ్గ 2 పాయింట్స్ కి తఫాతు మ్యాచ్ సెట్ నిమేని
0: కిత సెట్ మీ ఉన్నని
1: ఇట్ డిపెండ్స్ బెస్ట్ ఆఫ్ 3 వెజియామోన్ యూ హ్యావ్ టు విన్ 2 సెట్స్ బెస్ట్ ఆఫ్ 5 వెజియామోన్ 3 సెట్స్ బెస్ట్ ఆఫ్ 7 వెజియామోన్ 4 సెట్స్
0: ఆముకో మీ కుళే ఇరుగా మీ కుళే
1: ఆముకో రాజాగ ముబారత్ కూడా బెస్ట్ ఆఫ్ 5 నుండి ఫైనల్ తో కూడా బెస్ట్ ఆఫ్ 7 నా గామి కహల బొడత ముబారత్ తగ్గుగా గినాం కూడా హమ బెస్ట్ ఆఫ్ 5
0: కురి ఫాక్ ఆఫ్ స్కూల్ దౌరుం షాగ్వేర్ కంగ్ ఆఫ్ దునియే దెన్ స్కూల్ దౌరు గ హెం ఇతురు కులి వరకు కొలుని
1: అమీనియా గో అలగండు కేవి అమీనియా గోలుం ఇరు ఇంటర్ క్లాస్ అండ్ ఇంటర్ స్కూల్ హ్యాండ్ బాల్ కొలుని ఎకమ్ హమ బొడ మెయిన్ ప్రయారిటీ ఎగ్గ గొతుగా టీటీ మణికత్కూరి ఇంటర్ క్లాస్ మొబైల్ అత్తా కూడా ఏ గ్రేడ్ 2-3 ఏజ్ హిసాబు
0: గౌమి టీమ్ ఐకిగా మిష్కా మీ కూడని వెస్ కీనే గౌమి టీమ్ ఐకిగా దెన్ బేరు వెస్ వర తజ్రిబాగ తతురుత మీ దిబిఫకన్ ఎగ్గి ఉన్నాను కీన వని మీ బేరు గేహెం కుళం తిరినాకి మీ హెం కుళ్ళారు కీన ఏ తజ్రిబా సిఫకురాని
1: అసలు రాజాగా కుళే కుళుమా బేరుగా ప్లేయర్స్గా కుళుమా వర తఫాతో సో మిహ టీమ ఎక్కువ దాంగ్ లిబే ఛాన్సెస్కి అనే లిబే ఎవరి రంగులు ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఎక్కి స్టైల్గా ప్లేయర్స్ ఎక్కువ ఎక్కువ దిన్ కుళ్ళే కొత్త కొత్త ఫెనిఫా ఎక్కువ దిన్న ఎక్కువ కుళ్ళని దసెఫా ఈ రాజాగా అస్తోడినని టీటీ గవర మధు ప్లేయర్స్ కంపేర్ టు ఏం గమ్ముతుందో సో అనే బీయింగ్ ఏబుల్ టు గో విత్ ద టీమ్ అండ్ సీయింగ్ దట్ లెవెల్గా తఫాతు ఉన్నంతో వరబోట సో ఏ లెవెల్గా తఫాతు కం ఫెనిఫా ఎక్కల ఏమీహుం టీమా ఎక్కువ మసెక్క కూరగా ఫెనిఫా వుడ్స్ హమ వెరీ గుడ్ ఎక్స్పీరియన్సే అండ్ కామిల్లెంగ్ ఇంప్రూవ్ వాం వెస్ ఎక్కల
0: దస్వాణ చైనా దెన్ మీ నవార్స్తే ఫన్సాగ హార్తకం ఫిష్కెంగ్ మీ టేబుల్ టెన్నిస్ డొమినేట్ కురాకే గుర్తుగా మీ చైనా మీ ఫాహ కురవని దెన్ మనకి ఏ గౌముకే మీ మొలతి కుళం తేరిన తివి దెన్ టేబుల్ టెన్నిస్గా వాకి ఇన్స్పియావా కుళం తేరియం ఏ బహురిత మిష్క
1: అళ్ళుగండ కుళే రబ్బరం కుళే చైనాగా నూలే మిష కుళే రబ్బర్ పింపుల్ రబ్బర్ ఏబేను కూడా ఉళ్ళని జపాన్గా ఏమీ మైటో సో హర్ మ్యాచెస్ వరబ్బేలే బికాజ్ టాప్ లెవెల్ దగ్గర జపాన్గా ఐ థింక్ ఎక్కడికన్నా ఉన్నాని మై రాబో బేణం కొగ్గెం కూడా సో అడుగంట దస్వా ఫసేవాణి మ్యాచెస్ బలం ఆన్లైన్ కా దెన్ మ్యాచెస్ బల ఫా బోర్డర్ దస్కోని ఎక్కడ in real life ko beluma I think what reali karne ga do ek hal kulun tere na dima waani bas bala kala mubarak tak diya yes so matches online ko youtube ka hal platform tak on emi hon kulai matches bala again das kora
0: thank you ne kuria midani practice ta
1: practice tang amukon annane komme do hukuru dos fiya wa komme do ha ko ero se ha gadi salis fa ha konno ek
0: ehama komme do he ke ves sama schedule kuria ta ko ehama practice ta kuria ta ko then tipuni no pimple ra pa mi astu coach mi
1: e arne it gives an advantage to the player though eti kulero ekala basically opponent bodang undaguwan rubber band kuriyama then playing with the normal rubber
0: aha
1: fila gand gaina da farat gade rubber attack of
0: tennis ahila for me table tennis
1: wala kuda wala
0: bola ves kuda ves
1: bola wala kuda wala
0: okay ko bahinga lava e jahala ma mi mishka e visar kala wadu haulenta
1: lampa
0: kon kala lava eng adu hani
1: ingere se lava bodang adu haule
0: kon kala lava jahala ani de mi furta ma lava ke gotu
1: olivia rodrigo kala
0: Okay, emma lave fahu batal kolana.

మీహక కయామెద్వహం అజాబు గినగుణ ఖురవ్వా హుట్టె అది ఇహా నెతికల్ లిబ్గెం వాహాల్ ఏ అజాబుగె తెరేగా ఎ మీహకు దెమిహున్నానితే.

0: అది తిమం కలే ఫాన కలే ది నిమత ఖమ్గా తియ కలగవా నిమతకి కలే ఇస్రాయిలుగ దరింగ్ అళువెతి కొల్లి ఖమే ఎబహి అహురెంగ్ అళువెతి నుకో దూ కొల్లి నమోస్ ఎవరెన్న కలే కుళ అనియాయి కలియ దేఫావతి ఖొన్ నిమతెంగ్ హియే.
1: قال فرعون وما رب العالمين
0: فرعون دنوي كليغ فانو افراتكم رسول كماغم وداغنوي عالم تغبري رسكلان جيكي كباهيه.

0: ఈరోజు మరి అన్న చెయ్యి
1: లప్పదత్త ఎహర జహు గెనస్తేన
2: స్టేడియం హుండని క్యారి హిసాబిగ్గా కమో జహురాయకు ఫ్యామొగ్గా మైహా హింగేగతే జహురాగే మిజాజు దస్కురం బేణువాతే ఏ తఫాతు సువాల్తం మైహా కురియే బై సువాల్తక మెణువి జహురా జవాబెన్ను దినే ఏకమా మాబుడు ఫరువాలె మైహాను బెహెట్టియే జహురాయా ఎక్కువెరికం బదహివుమున్ ఎంగిదాణె కమం ఉమ్మీదు కొల్లమున్నే వాహకగె తెరే జహురా కొల్లి సువాలు మైహా సిహునే
1: అసల్లకి మైకే బోయ్ఫ్రెండ్తా
2: జహురాకి సువాల దేణి జవాబెన్ నేంగిఫా మైహా యం హురెవుని హుట్టుం అరాఫే కుల్యక జహురాగి ఫరాతుం ఎసువాలు కురిమతివి కీవెగెన్ హెయ్యే జహురాయ కమె ఫాహగ కురెవుని హెయ్యే హుషియారు కమాయుక్క వంహణ కురముంగా హితుగె హాలతు బేజారు వంగుళెనీ హెయ్యే